0: भी जाना जाता है। वे गौरवशाली वाराणसी संगीत परंपरा के एक योग संवाहक हैं और दक्षिण भारतीय मृदंगम वादन की समृद्ध परंपरा का प्रतिनिधित्व करते हैं। आज रात्रि के इस मृदंगम वादन के कार्यक्रम में आपके साथ संगत करने वाली कलाकार हैं वायलिन पर सुश्री वीएसपी गायत्री शिवानी।
1: विद्वान वाराणसी काली प्रसाद बाबू इज एन एमिनेंट टॉप ग्रेड मृदंगम आर्टिस्ट ऑफ आकाशवाणी हैदराबाद, नोन फॉर हिज एक्सेप्शनल आर्टिस्ट्री एंड म्यूजिकल सेंसिटिविटी। ही इज द ग्रैंडसन ऑफ द लेट శ్రీ వారణాసి గంటయ్య శాస్త్రి, ద లెజెండరీ మృదంగం ఎక్స్పొనెంట్ ఆనర్డ్ విత్ ద టైటిల్ ఆంధ్రమణి. హీ మాస్టర్డ్ హిజ్ ఆర్ట్ అండర్ హిజ్ ఫాదర్ ఎ రెనౌండ్ మృదంగం విద్వాన్ లేట్ శ్రీ వారణాసి వెంకట సుబ్రహ్మ శాస్త్రి, హూ రిటైర్డ్ ఫ్రమ్ ఆకాశవాణి హైదరాబాద్. విత్ మోర్ దాన్ 3 decades ఆఫ్ డెడికేటెడ్ సర్వీస్ ఇన్ ఆకాశవాణి హైదరాబాద్, హీ హాజ్ అకంపనీడ్ న్యూమరస్ ఎమినెంట్ మ్యూజిషియన్స్ అండ్ ఎన్రిచ్డ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. His artistry is distinguished by precision, tonal beauty, restraint, and profound rhythmic sensitivity. He has been honored with the prestigious titles Mridanga Saukhya Bhaskara and Mridanga Komala Vadyamani. Affectionately known as the Whisper of the Mridangam and Melodic Percussionist, he is celebrated for his soft, soulful, and graceful strokes. A proud torchbearer of the illustrious Varanasi musical lineage, he represents the rich South Indian mridangam tradition. In tonight's broadcast, Vidwan Varanasi Kali Prasad Babu is supported on violin by VSP Gayatri Shivani.
0: Vidwan Shri Varanasi Kali Prasad Babu apne mridangam lay vinyas ka aarambh chaturashtra jati triput taal se kar rahe hain.
1: Vidwan Varanasi Kali Prasad Babu begins his mridanga lay vinyasam with chaturashtra jati triput taalam.